నమస్కృతాయ కుయి తందకుబయోకు కాయల పాలుబయోకు కిరిమం కుసుగంధియం కుప్పములోకు కహంద కకిల జమాను చితదో మతద మదికరి పత్తను కిలి కుమతం గలేను కచ్చుల తుప్పను ఉద్దుల కబో కుమతను వాలైమాన్ ఇది కన్నా కురినందను కవన కురనలి నందను కైపగందయందే కుమతందేత్త చక్కంగా